ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచకః పునీత త్రిపాఠి. ఆదౌ ముఖ్య వార్తాః. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అద్య రోమనగరే ఇటలీ దేశస్య ప్రధానమంత్రిణ జార్జియా మెలోని ఇత్యనయా సహ వార్తాలాపం కృతవాన్. ఉభౌ దేశౌ ద్వైపాక్షిక సంబంధం విశేషతః సామరిక సహభాగిత్వేన ఉన్నతిం కర్తుం నిర్ణయం అకుర్వతాం. ప్రధానమంత్రిణా శ్రీమోదినా ఉక్తం యత్ ఉభౌ దేశౌ భయోత్పాదనం మానవతాయై గభీర ప్రతిరోధరూపేణ పశ్యతః. డిఆర్డిఓ ఇతి సంఘటనేన డ్రోన ప్రక్షేపితస్య మానవరహిత స్పష్టతా నిర్దేశిత ప్రక్షేపాస్త్రస్య పరీక్షణం సంపూరితం. రక్షామంత్రిణా ఏతద్ వ్యూహాత్మకం సోపానత్వేన వర్ణితం. సర్వోచ్చన్యాయాలయేన కేంద్రస్య జాతిగణనాయాః నిర్ణయస్య విరోధే యాచికా అస్వీకృతం. అపి చ ఐపీఎల్ క్రికెట్ క్రీడాయాం ఈడెన్ గార్డెన్స్ ఇత్యత్ర ముంబై ఇండియన్స్ దళం కోల్కతా నైట్ రైడర్స్ దళం సమ్ముఖీకరిష్యతి. అథ